మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం చతుర్దశి అనగా ఆగస్టు 12వ తారీఖు ఈరోజు బుధవారం. నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చెందిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక వేమన పద్యం. దాని యొక్క భావం: చేటు వచ్చినేని చెడునాడు దైవంబు, మేలు వచ్చినేని మెచ్చుదన్ను, చేటు మేలు తలుప చేసిన కర్మముల్ విశ్వధాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం: ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తిడతారు, తమకు మేలు జరిగినప్పుడు తమ ప్రతిభను మెచ్చుకుంటారు. ఏమైనా జరగటం జరగకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది, కానీ మన ప్రయత్నంలోనే లోపముందని తెలుసుకొని లేని దేవుడిని తిడుతుంటారు. చెడిపోయిన పనికే బాధ్యత మనదేనని గ్రహిస్తే మనలో ఆలోచన పెరుగుతుందంటారు వేమన గారు. ఇది ఈరోజు యొక్క మంచి మాట.

0: एमवी बांबू का
1: रिपोर्ट
0: दे।
2: हमें भविष्य में गोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों
0: లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కి వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సైద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిచంగా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
3: హలో, మే హూ HIV వైరస్. నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. ముజే ఉన్సే దోస్తీ కర్నా బహుత్ పసంద్ హై జో జానే అన్జానే ఏక్ సే జ్యాదా సాథియో కే సాథ్ బినా కాండమ్ సెక్స్ కర్తే. ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते हैं।

0: तो उन पर भी नजर बनाकर रखता हूँ जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं। इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है। तो मैं हूं HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, మీ గృహంలో ఫ్రిడ్జ్ను ఉపయోగిస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు.

0: so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
1: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, మీ గృహంలో ఫ్రిడ్జ్ను ఉపయోగిస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి ఈ వనితావాణి కార్యక్రమంలో వాటి జాగ్రత్తలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లోని ఉంచే ఆహారం, పళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి వాటిని ఓపెన్గా ఉంచడం వల్ల క్రాస్ కాంటమినేషన్ ఏర్పడుతుంది. రిఫ్రిజిరేటర్ అనేది మన రోజువారి జీవనశైలిలో ఒక కీలక భాగంగా మారిపోయింది. ఇది ఆహార పదార్థాలను తాజాగా ఉంచడానికి ఉపయోగించబడుతుంది. అయితే ఫ్రిడ్జ్ను సరైన విధంగా ఉపయోగించకపోతే అదే మన ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. ఫ్రిడ్జ్లో నిల్వ చేసే ఆహారం విషంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏంటి, ఎలా పాటించాలో తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ సరైన ఉష్ణోగ్రత లేకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎక్స్పైర్ డేట్ అయిన ఆహారం ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ప్రమాదం ఉంది. ఆహారం సరిగ్గా మూత వేయకుండా ఉంచితే క్రాస్ కాంటమినేషన్ జరుగుతుంది. మొదటగా ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత 0 డిగ్రీ నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండాలి. ఫ్రిడ్జర్ ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండాలి. ఆహారాన్ని కవర్ చేసి ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచే ఆహారం, పళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి వాటిని ఓపెన్గా ఉంచడం వల్ల క్రాస్ కాంటమినేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్లు లేదా ప్లాస్టిక్ గ్లాస్ డబ్బాలు ఉపయోగించడం మంచిది. పాతవి ముందు కొత్తవి వెనకాల వాడుకోవాలి. పాత ఆహారాన్ని తొలగించేందుకు అది వృధా కాకుండా తినేందుకు సహాయపడుతుంది. తాజాగా తెచ్చిన ఆహార పదార్థాలు కాకుండా అంతకు ముందే ఉన్న ఆహార పదార్థాలను వాడుకోవడం వల్ల వృధా తక్కువవుతుంది. వేడి ఆహారం వెంటనే ఉంచకూడదు. వేడి ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచితే లోపల ఉష్ణోగ్రత పెరిగి ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతుంది. ఆహారం చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లోని పెట్టాలి. మనం వాడుకునే ఫ్రిడ్జ్ను వారం లేదా 15 రోజులకు ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా లేదా నిమ్మరసం ఉపయోగించడం వల్ల చెడ్డ వాసన తొలగించవచ్చు. ఫ్రిడ్జ్ను పూర్తిగా నింపకూడదు. గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ పూర్తిగా నిండిపోయి ఉంటే చల్లదనం సమానంగా విస్తరించదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఆహారం త్వరగా పాడవుతుంది. సురక్షితమైన ఆహారం అంటే ఆరోగ్యకరమైన జీవితం అని అర్థం. ఫ్రిడ్జ్ను కేవలం నిల్వ చేసే పరికరంగా కాకుండా ఒక ఆహార భద్రత జాగ్రత్తని పాటించే వ్యవస్థగా చూడాలి. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆహారం విషంగా మారే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరిన తరువాతనే పెట్టాలి. పదునైన వస్తువులను వాడకూడదు. ఫ్రిడ్జర్లో గడ్డకట్టిన ఐస్ను తీయడానికి చాకులు లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. దీనివల్ల గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. తలుపు భద్రతగా ఉంచాలి. ఫ్రిడ్జ్ డోర్ రబ్బరును సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. డోర్ ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. అదేవిధంగా ఫ్రిడ్జ్ను ఎప్పుడు గోడకు కాస్త దూరంగా ఉంచాలి. శ్రోతలు, ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక పాటను విందాం. శశిరేఖ పరిణయం నుండి చిత్ర పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, హర్ఘర్ తిరంగా ఉత్సవాలు మొదలయ్యాయి. త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థాని గుండె గర్వంతో ఉబ్బుతుంది. ఇందులో కేవలం మూడు రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్ర ప్రేమ భావనను ప్రతి ఒక్కరు గుండెల్లోనికి చేర్చాలనే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వే నెల జెండా ప్రచారం ఆగస్టు 9 నుండి ప్రారంభమై ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. స్నేహితులారా, హర్ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని, ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సంతోషం దేశంలో నలుమూలలా వినిపిస్తోంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తోంది. స్నేహితులారా, త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఇది మన సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు శౌర్యానికి చిహ్నం. ఇందుకోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయబోతున్నాము. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడు మన భవిష్యత్తును సురక్షితం చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులు ఇది మనకు గుర్తు చేస్తుంది. అందువలన త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన భక్తి మరియు గౌరవం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురువేద్దాం. ప్రతి హృదయం దేశభక్తి భావనలను మేల్కొల్పుతాం. ఇది మన భారతదేశం యొక్క కీర్తి, మరియు ఈ కీర్తిని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి యొక్క గౌరవం. ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఈ హర్ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి

వందే మాతరం జాతీయ గీతం స్మరిస్తూ నివాళులు అర్పిద్దాం. ఈ త్రివర్ణ జెండాలో సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించి www.harghartiranga.com లో అప్లోడ్ చేయండి.

శ్రోతలు, నేడు ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. భారత అంతరిక్ష పితామహుడు, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ అంబలాన్ సారాభాయ్ జత జయంతి నేడు. ఆయన అంతరిక్ష రంగానికి చేసిన సేవకులకుగాను సెర్చ్ ఇంజనీర్ గూగుల్ అరుదైన గౌరవాన్నిచ్చింది. భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్పెషల్ డూడుల్లోని ఆయన సేవల్ని మరోసారి మనకు గుర్తు చేసింది. గగన తలంపై భారత విజయాలు సాధిస్తుందంటే అందుకు మూల కారణములలో సారాభాయ్ ఒకరు. మరో సైంటిస్ట్ హోమీ బాబా సాయంతో తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. ఆయన కృషితోనే భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటై నేడు ప్రపంచ దేశాలకు తమ సత్తాను చాటుతోంది. 1919 ఆగస్టు 12న ఈయన జన్మించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈయన జన్మించారు. క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొంది తరువాత దేశానికి ఏదైనా మేలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారి కుటుంబం ట్రస్ట్ సహాయంతో కేవలం 28 ఏళ్ళ వయసులో 1947 నవంబర్ 11న అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం ఏర్పాటుకు కూడా ఈయన పట్టుదలకు నిదర్శనం. భారత అణువిజ్ఞాన పితామహుడిగా పేరుగావించిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా తోడ్పాటుతో సారాభాయ్ భారతదేశంలోని మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. నవంబర్ 21, 1963న ఒక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 1971లో డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ కన్నుమూశారు. భారత స్వయంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపాలన్న ఆయన ఆకాంక్ష ఆలోచనలు 1975లో నెరవేరాయి. దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా సహాయంతో భారత ప్రయోగించింది. విక్రమ్ సారాభాయ్ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1966 పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఆయన మరణానంతరం 1972 పద్మవిభూషణ్ ప్రకటించిన సారాభాయ్ సేవలను స్మరిస్తుంది.

శ్రోతలు, నేడు అంతర్జాతీయ యువదిన దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం 12 జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువజన కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని 2012 జరిగింది. దరిద్రి దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాలు మాదిరిగా ఈ దినోత్సవం జరుపుకోవడం వల్ల యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాలు అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువజన దినోత్సవం గౌరవార్థ కనెక్టర్స్, వర్క్షాప్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ సామాజిక పరిణామాల క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం మరియు మానవ వనరుల వికాసంలో యువతకు

అత్యున్నత చారిత్రాత్మిక ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన యువకుల సంఖ్య దాదాపు 120 కోట్లకు పైగా ఉంది. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక యువజన జనాభా కావడం విశేషం. ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు, డిజిటల్ నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యం మరియు వాతావరణ మార్పులు నివారణ వంటి అంశాలలో యువత భాగస్వామ్య అత్యంత అవసరం. భారతదేశంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, యాంత్రిక శాఖలు, నెహ్రూ యువ కేంద్ర సంఘ్ధామ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 12 ఆగస్టున ప్రత్యేక జాతీయ అవగాహన సదస్సులను, నైపుణ్యాభివృద్ధి వర్క్షాపులు మరియు యువజన పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ దినోత్సవం నూతన ఆలోచనలకు, శ్రమశక్తికి, సామాజిక మార్పుకు మరియు ప్రపంచ సుస్థిరాభివృద్ధికి ప్రతీకగా నిలిచే ఒక మహోన్నతమైన అంతర్జాతీయ ఉత్సవ రోజు. యువత కేవలం రేపటి పౌరులు మాత్రమే కాదు, నేటి సమాజానికి దిశానిర్దేశకులుగా అనే సత్యాన్ని గ్రహించి వారికి సరైన అవకాశాలను ప్రోత్సహించాలి. ప్రతి ప్రభుత్వం మరియు సామాజపు నైతిక బాధ్యత నిరుత్సాహాన్ని పక్కన పెట్టి నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ ప్రజాస్వామ్య నియమాలను పాటిస్తూ సుస్థిర నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయాలనే ఉన్నతమైన గ్లోబల్ సందేశాన్ని అందిస్తుంది. జాతీయ సూత్రాలను గౌరవిస్తూ చట్టబద్ధమైన సమర్థ భారత ప్రగతికి భాగస్వాములవుదాం. ఈ సంవత్సరం యొక్క అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విభిన్న సందర్భాలు, ఉమ్మడి ఆకాంక్షలు. అన్ని దేశాలు ప్రాంతాలలో యువత జీవన విధానం పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి భవిష్యత్ ఆశలు, గౌరవం, ఉపాధి, సుస్థిర అభివృద్ధి కోరుకునే తపన మాత్రం అందరికీ ఒకేలాగా ఉంటుందని ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.

శ్రోతలు, కార్యక్రమంలో ఒక సూచన విందాం. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాలను తీసి దాని ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులోని అత్యుత్తమ దృశ్యాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సింది 1 నుండి 3 నిమిషాల నిమిడి గల వీడియోను రూపొందించి మీ ద్వీప కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేయండి. మై వేవ్స్ తెరవండి. ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. వీడియో సమర్పించడానికి ఆఖరి తేదీ 31 ఆగస్టు 2026 వరకు తెరిచి ఉంటుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను చేతిలోనికి తీసుకోండి. మీ ప్రతిభను చూపించండి మరియు మీ కథ మెరిసేలా చేయండి. జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారత వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి మరియు కోట్లాది మందిని ప్రేరేపించండి. శ్రోతలు, జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచన విన్నారు కదా? ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా వినండి ఒక పాటను. ప్రేమలేఖ చిత్రం నుండి స్వర్ణలత పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.